0: रेडियो मॉरिशस
1: 800 किलो हर्ट्ज़ पर ये है रेडियो मॉरिशस।
0: रेडियो मॉरिशस,
1: रेडियो मॉरिशस।
2: सौंदर्य लहरी, सौंदर्य लहरी। नमस्कार। महिला జీవితంలోని ఎన్నో రంగులను, ఎన్నో భావాలను, ఎన్నో అందమైన కథలను పలకరించే మన సౌందర్య లహరికి స్వాగతం. మహిళ అంటే కేవలం ఒక పాత్ర కాదు, ఒక వ్యక్తిత్వం, ఒక కుమార్తెగా, ఒక స్నేహితురాలిగా, ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక వృత్తి నిపుణురాలిగా ఎన్నో బాధ్యతలను మోస్తూనే తనకంటూ ఒక ప్రపంచాన్ని కూడా నిర్మించుకునే వ్యక్తి. ఈరోజు మన రోజు, ఇదే మన ఈరోజు సౌందర్య లహరి. వినండి మన తొలిపాట.

0: ఏమైందిరా
1: బాధగా ఉంది
0: నాకు లేని బాధ నీకెందుకురా
1: నీ బాధ నా బాధ కాదా
2: ఎహరాయే
3: అబ్బబ్బ

ఏం పండు తీసుకొచ్చిందిరా బాయ్? ఎప్పుల పండు, నారింజ పండు, బత్తాయి పండు, బొప్పాయి పండు, అనస పండు, పనస పండు, నిమ్మ పండు, దానిమ్మ పండు, మామిడి పండు, అరటి పండు.

మహిళలు చాలాసార్లు అందరి గురించి ఆలోచిస్తూ రోజును ప్రారంభిస్తారు. ఇంట్లో వాళ్ళ అవసరాలను ఏమిటి, పిల్లలకు ఏమి కావాలి, పని ఏముంది, ఎవరికి ఫోన్ చేయాలి, ఏమి వండాలి. ఈ జాబితాలో ఒక్కో ప్రశ్న మాత్రం

చాలాసార్లు చివట్లోకి వెళ్ళిపోతుంది. నాకు ఏం కావాలి అని తన కోసం కాసేపు కేటాయించుకోవడం సెల్ఫిష్ అనేది కాదు. తన మనసుకు విశ్రాంతి ఇవ్వడం తప్పు కాదు. ఒక కప్పు టీ నిన్న

0: మనం కూడా శ్రద్ధ తీసుకోవడం అవసరమే.
1: సినబాయ్, ఆ సిండి వాటర్ అందుకో.

అమ్మగా మారిన తరువాత ఒక మహిళ జీవితం చాలా మారుతుంది. ఒకప్పుడు తన కోసం నిర్ణయాలు తీసుకున్న ఆమె ఇప్పుడు చిన్నారి కోసం ఆలోచిస్తూ ప్రతి అడుగు వేస్తుంది. అలసిపోయినా నవ్వుతోంది, భయపడినా ధైర్యంగా కనిపిస్తోంది. తనకు సమయం లేకపోయినా పిల్లలకు సమయం ఇస్తుంది. కానీ ఒక విషయం మాత్రం గుర్తించుకోవాలి, మంచి తల్లి కావటానికి పరిపూర్ణంగా ఉండాల్సిన అవసరం లేదు. అలసిపోయే తల్లి కూడా ఒక మంచి తల్లి, తప్పులు చేసే తల్లి కూడా మంచి తల్లి.

మహిళల జీవితంలో స్నేహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. చిన్నప్పటి స్నేహితులు కావచ్చు, కాలేజీ స్నేహం కావచ్చు, ఉద్యోగంలో పరిచయమైన స్నేహితురాలు కావచ్చు, లేదా జీవితంలో చాలా ఆలస్యంగా కలిసిన ఒక మనసైన వ్యక్తి కావచ్చు. కొన్ని స్నేహాల్లో మనం ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఏమైంది అని అడగక ముందే మన ముఖాన్ని చూసి అర్థం చేసుకునే స్నేహితురాలు.

ఒక అమ్మాయికి చిన్నప్పుడు ఎన్నో కలలు ఉంటాయి. నేను ఇది అవుతాను, అక్కడికి వెళ్తాను, ఇది అది నేర్చుకుంటాను. పెద్దయ్యాకే బాధ్యతలు పెరుగుతాయి. కొన్నిసార్లు ఆ కలలు వెనక్కి వెళ్ళిపోతాయి. కానీ ఒక కళ ఆలస్యమైతే అది చనిపోయినట్టు అని కాదు అని గుర్తించుకోవాలి.

0: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక
1: సంగీత రసికులందరికీ

మా హృదయపూర్వక నమస్కారాలు. స్వాగతం సుస్వాగతం స్వరాల వేదిక అనే కార్యక్రమంలో. ఇవాళ కార్యక్రమంలో నేను మీ కృతిక అంటాను మీ సేవలో రాబోయే గంట కోసం. అవునండి శ్రోతలారా, గంట కాదు, మనం ఈ రాబోయే 20 నిమిషాల కోసం మీకోసం తీసుకువచ్చాను కొన్ని బెస్ట్ తెలుగు సాంగ్స్ ఆఫ్ ద యా. అయితే స్టే ట్యూన్డ్, స్టే కనెక్టెడ్. ఇంకా క్షణం విరతం చేయకుండా మొదలు పెట్టున్నాం నీటి కార్యక్రమం.

అవునండి, సంగీత రసికులారా, ఈ సంతృప్తి వేళ నేను కొంటున్నాను, మీరు అలసిపోయి ఉన్నారు. కానీ వాట్ డూ యూ, జస్ట్ హ్యావ్ టు డూ యువర్ థింగ్స్. మీరు వంటగదిలో ఉన్నా సరే, లేదా మీ ఇంటి పనులు పూర్తి చేస్తున్నా సరే, స్టే ట్యూన్డ్, స్టే కనెక్టెడ్. మన ఆర్ఎం2 పైన.

అవునండి, సంగీత రసికులారా, ఇవాళ మీరు మీ జన్మదినోత్సవం లేదా పెళ్లి వార్షికోత్సవం జరుపుకుంటున్నారైతే జన్మదినోత్సవ శుభాకాంక్షలు, ఇంకా పెళ్లి వార్షికోత్సవ శుభాకాంక్షలు ఈ రాబోయే పాట విశేషంగా మీకే అంకితం.

హే సంగీత రసికులార, దుర్భాగ్యంగా మన కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి సమయం సూచిస్తున్నది. ఇంతటితో మీ క్రిటికకి సెలవు ఇవ్వండి. ఇంకో కార్యక్రమం దాకా నమస్కారం అండి. శుభరాత్రి.